0: This is Ragam 27DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ బి నరసింహస్వామి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఏ శబరి గిరీష్. హీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వైలిన్ బై శ్రీ బి నరసింహస్వామి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ అనంతరావు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి మహాగణపతే, నటనారాయణి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
4: Shri Shabari Girish begins his vocal recital with a composition in rag Natanarayani, Mahaganapate, set to Aditaal, composed by Muthuswami Dikshitar.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి మనసులోని మర్మము వరమురాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగము మనసులోని మర్మము సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి వెతకవో చిత్తమా అన్నమాచార్య కీర్తన షణ్ముఖప్రియరం ఆదితాళం.
1: లిసన్ టు వెతకవో చిత్తమా, ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ షణ్ముఖప్రియ, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పాలించు శర్వాణి, కామతిరాగంలో రంగస్వామి పిళ్ళై రచన, రూపకతాళం.
1: Shri Shabari Girish concludes his vocal recital with a composition of Rangasami Pillai, Palinchu Sharvani, in Rag Kambhoji set to Rupak Tal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బి నరసింహస్వామి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఏ శబరి గిరీష్. He was accompanied on violin by Shri B. Narasimha Swami and on mridangam by Shri Dhanwada Anantarao.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: Ragam 24/7 anytime Indian music. Today's devotional music program, you have just heard Lakshmi Nrisimha Karavalamba Stotram and Narayana Teerdha Tarangalu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Bhakti Sangeeta Karyakramamlo Lakshmi Nrisimha Karavalamba Stotram Narayana Teerdha Tarangalu vinnaru. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్ణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతం డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్నాడ్ కృష్ణన్ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి వీరరాఘవన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri Ramnad Krishnan. He is accompanied on violin by Shri T. Veeraraghavan and on mrudangam by Dr. Yella Venkateshwar Rao.
3: Karyakramamlo vini Ramani samanam evaru Karahara Priraganlo Tyagaraja Swami kruti Rupakatalam.
4: Shri Ramnad Krishnan renders a composition of Saint Tyagaraja in Karahara Priya. Ramani samanam evaru, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి షణ్ముఖ ప్రియరాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన మరివేర దిక్కెవరయ్య రామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు మరివేర దిక్కెవరయ్య రామ, ఏ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ, సెట్ టు ఆదితాళ్.

0: మనసు నిల్ప శక్తి లేకపోతే. త్యాగరాజస్వామి కృతి, అభోగి రాగం, ఆదితాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ అభోగి. మనసు నిల్ప శక్తి లేకపోతే. సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వాంచియం మణి అయ్యర్ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై మధురై శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, మృదంగంపై టాంజూర్ శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం, మోర్సింగ్పై శ్రీ వాంచియం కె గోపాలన్.
1: You were listening to a Karnataka classical vocal recital by Rivanchiyam Mani Iyer. He was accompanied on violin by Madurai Shri S. Balasubramaniam, on Mridangam by Tanjore Shri S. Subramaniam, and on Morsing by Shri Vanchiyam K. Gopalan.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.